సింధుపోతే దిగుత గో చురా తిన నాకు సింధుపోతే దిగుత గో చురా సమర్గని ఔంఠీ లేచు ఎక్కువ నాకు.